0: గోళా చతుర ఏక పేరు ఆయన, యా గోళా బోల్లా, యా చతుర బోల్లా, గా
1: ఎక చతుర నారే.